దవటిగా బెహెద్ గముద డాక్టర్ కథాగర్రోడు లెడ్డుగా కెహగా అంటుంది